0: సమావగర్ దివ్య ఎఫ్ఎం, దివ్య ఎఫ్ఎం దివ్య హిన్నాయక్.
1: Nur die Ecke Megahertz, die wir hier finden.

పదణం సిరి లియకురి సిరివలకు సదైరవు వణతుర ఫూహళ తంతుర గదతుర ఫూహళ సంతుర ఫదద ఫైణంకురి అళే మీ గొతెత్తళే మీ దొగెత్తళే.

అది కొమ్మె ఉమ్మతకవ్వెస్ రసూలకువే ఫహే వయామె ద్వహం ఎ ఉమ్మతిగ్గె రసూలకు వడాగతును ఎవరింగె మెదుగా ఆదుల హుకుం కురవ్వానితే అది ఎవరిన్నక బే ఇన్సాఫెన్ను కురవ్వాహుట్టే.

మీ ఇస్మాయిల్ అఫ్ఫాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువామంతి దాని నువదియ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొమ్వెలి